ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్ ఓం భువః ఓం.